0: నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: நிகழ்ச்சியின் அடுத்த பாடலாக ஸ்ரீ மூகாம்பிகா சூத்திரம் சூலமங்கலம் சகோதரிகள் குரலில்.